0: రచ కాంపోజిషన్ సాయంతము లేక ఇన్ రాగం సామ సెట్ టు ఆదితాళం ఫ్రమ్ ది ప్రైవేట్ ఆల్బమ్ మెలడీస్ ఆఫ్ త్యాగరాజ.
1: నెక్స్ట్ వీఆర్ ప్లేయింగ్ ఫర్ యూ ఎ ఫిల్మీ ట్యూన్ ఆఫ్ ది సాంగ్ ఓంకారనాదం అనుసంధానం ఫ్రమ్ ది 1980 మూవీ శంకరాభరణం. లిరిక్స్ వర్ రిటన్ బై లేట్ వేటూరి సుందర్రామ్ మూర్తి, వైల్ మ్యూజిక్ వాజ్ ట్యూన్డ్ బై శ్రీ కెవి మహదేవన్, ప్లేడ్ బై శ్రీమతి వీణా శ్రీవాణి ఆన్ వీణా.